0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ చిట్టిబాబు వీణా వాద్య కచేరి వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు, ఘటంపై శ్రీ కెఎం వైద్యనాథన్.
4: Listen to a Carnatic classical veena recital by Shri Chitti Babu. He is accompanied on mridangam by Shri Nemani Somayajulu and on ghatam by Shri KM Vaidyanathan.
3: Karyakramamlo munduga vinandi Sobhillu Saptaswara Jagan Mohini Ragamlo Tyagaraja Swami Kruti Rupaka Talam.
4: Shri Chitti Babu begins his veena recital with Sobhillu Saptaswara, a composition of Saint Tyagaraja in rag Jagan Mohini, set to Rupak Tal.

0: ఇప్పుడు వినండి సునాద వినోదిని రాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన దేవాది దేవా శ్రీ వాసుదేవ ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు దేవాది దేవా శ్రీ వాసుదేవ, ఎ కంపోజిషన్ ఆఫ్ మైసూర్ వాసుదేవాచార్య ఇన్ రాగ్ సునాద వినోదిని సెట్ టు ఆదితాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి ప్రక్కల నిలబడి కర్హర ప్రియరాగంలో త్యాగరాజస్వామి కృతి మిశ్రచాపు తాళం.
1: శ్రీ చిట్టిబాబు కంక్లూడ్స్ హిస్ వీణా రిసైటల్ విత్ ప్రక్కల నిలబడి, ఎ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రా ఖరహర ప్రియ, సెట్ టు మిశ్రచాపు తాళం.

0: కార్యక్రమంలో మీరింత వరకు శ్రీ చిట్టిబాబు వీణావాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు, ఘటంపై శ్రీ కెఎం వైద్యనాథన్.
1: You were listening to a Karnataka classical Veena recital by Shri Chitti Babu. He was accompanied on Mridangam by Shri Nemani Somayajulu and on Ghatam by Shri K.M. Vaidyanathan.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you'll be listening to a saxophone recital by Sri Juvalidina Venkateswarlu and Party, supported by Sri Ramavarpu Arjuna Rao on special dolu.
2: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ జువ్వలదిన వెంకటేశ్వర్లు బృందం వారి సాక్సోఫోన్ కచేరీ వింటారు. శ్రీ రామవరపు అర్జునరావు స్పెషల్ డోలుపై సహకారం అందిస్తూ
1: ఫస్ట్ యుల్ బి లిజనింగ్ టు త్యాగరాజ కృతి కనుగొంటిని ఇన్రాగ్ బిలహరి సెట్టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా కనుగొంటిని బిలహరాగం ఆదితాళం త్యాగరాజస్వామి వారి కృతి వింటారు.

0: హెస్ లిజన్ టు ఎ త్యాగరాజ కృతి కనుగొంటిని ఇన్రాగ్ బిలహరి సెట్టు ఆదితాళ్.
1: మీరింతవరకు కనుగొంటిని బిలహరి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి విన్నారు.
0: నౌ లిజన్ టు ముత్తయ్య భాగవతార్ కృతి వల్లీ నాయకనే ఇన్రాగ్ షణ్ముఖప్రియ సెట్టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో తరువాత వల్లీ నాయకనే షణ్ముఖప్రియ రాగం ఆదితాళం ముత్తయ్య భాగవతార్ రచన వింటారు.